0: இன்னும் சில நொடிகளில் தொடர்வது தெலுங்கில் செய்திகள், அதனைத் தொடர்ந்து தமிழில் செய்திகள்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా మయోమీలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 52వ ప్రగతి సమావేశంలో మోదీ మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్ను దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని సంస్థలు సమన్వయంతో సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలన్నారు. చట్టాన్ని అమలు చేసే సంస్థలు, బ్యాంకులు, డిజిటల్ ప్లాట్ఫామ్ల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ప్రజా అవగాహన ప్రచారాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. సైబర్ మోసాల ఫిర్యాదులపై త్వరితగతిన నమోదు స్పందన కోసం E0 FIR విధానాలు అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్రాలు కృషి చేయాలని మోదీ కోరారు. ఈ సమావేశంలో 4 రాష్ట్రాల్లో సుమారుగా 30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కూడిన రోడ్లు, విద్యుత్, ఇండస్ట్రియల్ కారిడార్, మెట్రో రైల్ రంగానికి చెందిన 4 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. ప్రాజెక్టుల ఆలస్యం వల్ల వ్యయం పెరగడంతో పాటుగా ప్రజలు, పరిశ్రమలు సకాలంలో ప్రయోజనాలు కోల్పోతారని మోదీ చెప్పారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు పనులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమర్థవంతమైన ప్రణాళిక సకాలంలో అమలు కోసం పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఉపయోగించాలని సూచించారు. అలాగే టీబీ ముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి సమీక్షించారు. క్షయవ్యాధి నిర్మూలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు ఉపయోగించాలని, అవగాహన కార్యక్రమాల కోసం ఎన్సీసీ క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లను భాగస్వామ్యం చేయాలని సూచించారు. అర్మేనియాలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు గాను ఆ దేశ ప్రధాని నికోల్ పపిన్యాన్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పశ్చిమాసియాలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడంలో సహాయం చేసినందుకు మోదీ నికోల్కు ధన్యవాదాలు తెలిపారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాల్లో భారత్, అర్మేనియా మధ్య ఉన్న భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్ యూకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా HSBC, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ US డాలర్లకు చేర్చాలని ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఢిల్లీలో 82 దేశాల దౌత్యవేత్తలకు ఒక ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం కింద ఎంపిక చేసిన నాణ్యమైన భారతీయ మామిడి పండ్ల బాక్సులు పంపారు. ఈ ప్యాకెట్లలో గుజరాత్కు చెందిన గిరికేస్

0: ఆంధ్రప్రదేశ్కు చెందిన బంగినపల్లి, ఉత్తరప్రదేశ్కు చెందిన దశేరి, బెనారసి, లంగ్రా వంటి మన దేశపు అత్యంత ప్రసిద్ధి చెందిన నాలుగు రకాల మామిడి పండ్లు చేర్చారు. మామిడి పండ్లతో పాటుగా నభిన్ ఒక లేఖను కూడా పంపారు. మామిడి పండును ఆతిథ్యం, స్నేహం, భారతదేశ వ్యవసాయ వారసత్వానికి చిహ్నంగా అభివర్ణిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశంలో వివిధ రకాల మామిడి పండు గురించి ప్రస్తావిస్తూ ప్రతి ప్రాంతానికి దాని సొంత రుచి కలిగిన మామిడి పండు ఉంటుందని పేర్కొన్నారు. సవాల్తో కూడిన ప్రపంచ పరిస్థితుల మధ్య భారత్ దక్షిణ కొరియా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవటం చాలా ప్రాముఖ్యమైందని విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ చెప్పారు. పరస్పర నమ్మకం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సియోల్లో దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్తో జరిగిన సమావేశంలో ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా నమ్మకమైన భాగస్వామ్య దేశాల మధ్య సహకారం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
1: It is clearly our responsibility to take this relationship forward, to oversee what different parts of the government and different parts of our economy, of our country, do with each other in their interaction, in coordinating that and really, I would say, fashioning a more forward-looking, a more contemporary relationship in a more difficult world.
0: Akasavani, Vartalu Vintunnaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇస్లామాబాద్ ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఆరోపించడంతో పాటుగా సహ అధ్యక్ష పదవికి తగినట్టుగా నిష్పక్షపాతం వ్యవహరించకుండా తన స్థానం దుర్వినియోగం చేస్తోందని తీవ్రంగా దుయ్యబట్టింది. న్యూయార్క్లో ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్, పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసీం ఇఫ్తికార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జోక్యంపై స్పందించిన హరీష్ సహ అధ్యక్షుడి ప్రవర్తన విమర్శించడమే కాకుండా జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
2: I also refer to the unwarranted remarks made by the representative of Pakistan. It is incredible that a co-chair expected to be balanced and unbiased in conduct has chosen to politicize this forum. I would only like to stress for brevity of time that the Union Territory of Jammu and Kashmir is a matter strictly internal to India. It has always been, is and will remain so.
0: కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి ఇవాన్ సెపెడా ఓటింగ్ జరిగిన 3 రోజుల తర్వాత తన ఓటు అంగీకరించారు. సెపెడా తన ప్రత్యర్థి వ్యాపారవేత్త అబేలాడో డి లా ఎస్ప్రిలా చేతిలో కేవలం 1% కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తుది లెక్కింపు కోసం వేచి చూస్తానని మొదట చెప్పిన సెపెడా నిన్న ఫలితం అంగీకరిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఎస్ప్రిల్లాకు మద్దతు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తీవ్రంగా విమర్శించారు. కొలంబియా అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని సెపెడా ఆరోపించారు. కాగా కొలంబియా చరిత్రలో 0.96% ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఎస్ప్రిల్లా విజయం సాధించారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్లో ఈదురుగాలితో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని, రాగల 2 రోజుల పాటు బీహార్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేస్తుంది. నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్లో మరికొన్ని ప్రాంతాలకు, మహారాష్టలో మిగిలిన ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ సంస్థ తెలిపింది. ఐసీస్ మహిళల టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగుల భారీ విజయంతో ఈ టోర్ని ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం నమోదు చేసుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. పురుషుల క్రికెట్లో భాగంగా ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగే 2 మ్యాచ్ల సిరీస్ ఈరోజు ఉదయం శ్రీలంకలో గాలే అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఐపీఎల్లో 515 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చూపించిన ధ్రువ్ జురేల్ ఇండియా ఏ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా అట్లాంటాలో జరిగిన

శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో నన్నయ్య కవితారీతులు, డాక్టర్ యు మోహనకుమారి గారి ప్రసంగం, ఇంకా పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా ఒక భక్తిగీతం, గానం డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ.

ఇది ఉదర ప్రాంతాన్ని ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడానికి మరియు బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఏ యోగా ప్రక్రియనైనా నిపుణుల సమక్షంలో చేయడం శ్రేయస్కరం.

0: కార్యక్రమంలో ఇప్పుడు నన్నయ్య కవితారీతులు డాక్టర్ యు మోహన కుమారి గారి ప్రసంగం విందాం.
1: నన్నయ్య 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి, తెలుగులో మహాభారతాన్ని ఆంధ్రీకరించిన మొదటి కవి, అందుకే ఆదికవి అంటారు. నన్నయ్య ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వంలో కొంత భాగం వరకు రాశారు. ఆయన శైలి సంస్కృత సమాస భూయిష్టం, శబ్దాలంకారాలతో నిండి ఉంటుంది. నన్నయ్య భారతావితారకలో తన కవితా విశేషాలలో గల 3 ప్రత్యేక గుణాలను ఈ పద్యం ద్వారా వివరించారు. సారమతిం కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి లోనారసిమేలున ఇతరులు అక్షర రమ్యత నాదరింప నానా రుచిరార్థ సూక్తినిధి నన్నయ్య భట్టు తెనుంగునన్ మహాభారత సంహితా రచన వందురుడయ్యే జగతి తంబునన్. దీన్ని కొందరు ప్రసన్న కథా కలితార్థయుక్తిగా కూడా పేర్కొన్నారు. నన్నయ్య కథా కవితగా పేర్కొన్నారని కొందరు వ్యాఖ్యానం. కాని కలిత అంటే కూడుకున్నది, కాబట్టి ప్రసన్నమైన కథలతో కూడిన అర్ధయుక్తి ప్రసన్న కథా కలితార్థయుక్తి అని ఎక్కువ మంది అభిప్రాయం. కథల్లో గల సూక్ష్మ వివేచనచే మరొక పరమార్థం తోస్తుందని భావం. ప్రధాన కథతో ఉపకథకు కల ప్రముఖ స్థానము తెలిపి అది వినినంతని పాఠకుని మనోవీధిని హత్తుకుని ప్రత్యక్షమగునట్లు సలుపుట ప్రసన్న కథ అని నిర్వచించారు. కథా ప్రసన్నత అనేది అనవసరమైన వాటిని తొలగించటం, కథను సంక్షిప్తం చేయటం, కథనాన్ని వేగంగా నడపడం, ప్రధాన కథకి ఉపాఖ్యానాలకి సంబంధం కల్పించటం, పునరుక్తి లేకుండా చూడటం మొదలైన విధంగా నన్నయ్య సాధించారని విమర్శకులు నిరూపించారు. నన్నయ్య ప్రసన్న కథాకళకి యయాతి చరిత్ర, దుష్యంతోపాఖ్యానం, తపతీ సంవరణోపాఖ్యానం, శిశుపాల వధ, నలోపాఖ్యానం మొదలైనవి చిహ్న పతాకలు. నన్నయ్య ఉత్తమ కథకుడు, కథాకథన శిల్పమునందు పారగుడు. కథకు ఆయువు పట్టయిన విషయమును ఎచ్చట చెప్పవలయను నన్నయ్యకు బాగా తెలుసు అని ప్రసన్నత ఆత్మగతం, అంగగతం అని 2 విధానాలని పండితులు. ఆత్మగతమైన ప్రసన్నత రసభావ సంబంధి కాగా, అంగగతమైనటువంటి ప్రసన్నత తద్వంచక శబ్దం సంబంధి. సంతనుడు వేట కోసం యమునా తీరానికి వెళ్ళి యోజన గదిని చూచి పరవశుడైన సందర్భంలో నన్నయ్య దాని శరీర సౌరభవము, దాని విలోల విలోకనంబులన్, దాని మనోహరాకృతియు, దాని శుచిస్మిత పక్త్రకాంతియున్, దాని విలాసముకడు ముదంపున కాంచి అనే చక్కట పద్యం చెప్పాడు. ఇందులో శరీర సౌరభం, విలోకన వైభవం రసోద్దీపనకు కారణాలు. మూలంలో లేని ఈ వర్ణనల వల్ల పాత్రకి, తద్వారా కథకి రసపుష్టి చేకూరుతుంది. యయాతి చరిత్ర చివర చెప్పినటువంటి ఈ గర్వము నిన్నింత చేసే అన్నదే ఆ కథలోని పరమార్థం. నలోపాఖ్యానం, దుష్యంతోపాఖ్యానం కథలు స్వతంత్ర కావ్యంలా మనసును ఆకట్టుకునేలా నన్నయ్య కథా నైపుణ్యంతో రచించాడు. నన్నయ్య కథను వివరించేటప్పుడు రంగ విభజన చేసినట్లు, సన్నివేశ కల్పన చేసినట్లు వర్ణించి ఆ దృశ్యాన్ని మన కళ్ళ ముందుంచుతాడు. కథని చెప్పేటప్పుడు రసాగుణమైనటువంటి కథనం కొనసాగించటం నన్నయ్య ప్రత్యేకత. అక్షర రమ్యత, అక్షరాల కూర్పు వల్ల పుట్టిన రమ్యత అక్షర రమ్యత. అది శబ్దశిల్పానికి సంబంధించిన గుణం. శ్రవణానందాన్ని కలిగించే ఈ గుణం సామాన్యులకు కూడా, కవిత్వ పాఠకులందరికీ ఆస్వాదయోగ్యమే. అక్షర అంటే క్షరము కానిది, నశింపని రమ్యత అని అర్థం. సయ్యా సౌభాగ్యం, రమణీయార్థ ప్రతిపాదనం అక్షర రమ్యతగా రూపుదిద్దుకున్నాయి. నన్నయ్య కేవలం పద్యాలలో మాత్రమే ఈ అక్షర రమ్యత సాధించలేదు, గద్యంలో కూడా అక్షర రమ్యత కనిపిస్తుంది. శబ్దాలంకారాలను ప్రయోగించడం ద్వారా కూడా అక్షర రమ్యతను సాధించాడు. వివిధోత్తుంగ తరంగ ఘటిత చలద్వేల అనే పద్యంలో చూసుకున్నట్లయితే చాలా చక్కగా వర్ణించారు. అలాగే కమ్మణి లతాంతముల కుమ్మనసి వచ్చు మధుపంబుల సుగీత అనేటువంటి పద్యంలో మకార ద్విత్వం వాడటం వల్ల తుమ్మెదల జూంకారం స్ఫురించి

విద్యానికి వింత సౌందర్యం చేకూరింది. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో దుస్సాసరునిపై భీముడు కోపోద్రిక్తుడవుతాడు. ఆ కోపాన్ని నన్నయ్య వీరరస అక్షర రమ్యతను జోడించి శభాష్ అనిపించే పద్యం సభాపర్వంలో. గురువృత్త బాంధవులు అనేకులు సూచిచుండన్ మదోద్ధరుడై ద్రౌపదినిట్లు చేసిన కలున్ దుస్సాసరున్ లోకభీకర లీలను వధించి తద్విపుల వక్షశైల రక్తగౌణిజ్జన మురివీపతి సూచిచుండ అని ఆస్వాదింతూ ఉగ్రాకృతిన్. నన్నయ్య కొన్ని వ్యాకరణ రూపాలను తీర్చిదిద్దడం వల్ల, సంస్కృత వృత్తాలకు యతిప్రాసలు చేర్చడం వల్ల కూడా అక్షర రమ్యత సాధించాడని అంటారు. కేవలం నాద సౌందర్యానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వక, రసానుగుణమైనటువంటి అక్షరాల కూర్పుకి ప్రాధాన్యం ఇవ్వటం వల్ల నన్నయ్య కవిత్వంలో అక్షర రమ్యత పరిపూర్ణంగా వికసించింది. నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం, నీతుల్ని సూక్తులుగా వ్యవహరిస్తాం. నన్నయ్య తన కవిత్వం నానా రుచిరార్థ సూక్తులకు నిధి వంటిది అన్నాడు. అనేక అభిరుచులు కలిగించే అర్థాలతో కూడిన సూక్తులు నన్నయ్య కవిత్వంలో అనే అర్థం మాత్రమే కాదు, అర్ధసూక్తులని నన్నయ్య చెప్పడం గమనార్హం. ఒక కథలో భావం సూక్తి అంటే కేవలం నీతి పరమార్థాన్ని, ఒక పాత్ర పరమార్థాన్ని, అంతరార్థాన్ని ఒక పద్యం లేదా వాక్యం ద్వారా వివరిస్తాడు. కొందరు విమర్శకులు సూక్తి అంటే చమత్కారమైన కూర్పు, అది పదం, పదబంధం, సమాసం, అలంకారం, నానుడి, సామెత మొదలైన వాటి ద్వారా సాధ్యమే అని వివరించారు. కాబట్టి అలంకారిక రచన, లోకోక్తులు, నీతులు, సామెతలు, పదబంధాలు అన్నీ సూక్తి నిధిలోనివే. నన్నయ్య సూక్తులలో లౌకికమైనవి, ఆధ్యాత్మికమైనవి, రాజనీతిపరమైనవి, ధర్మ ప్రబోధకరమైనవి ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని, మతి తలవగ సంసారంబతి చంచల మెండమావులట్టుల్ సంపత్, ప్రతతులతి క్షణికంబులు కథకాలము మేలు వచ్చుకాలము కంటెన్, ఎంత శాంతులయ్యే ఎంత జితేంద్రుయుల అయ్యుడని విక్తమైన చోట సతుల గోష్ఠి చిత్త వలన మొందదు ఎందుకు కామశక్తి ఓర్వజనుల జనులు, ఏనెట నీవెట సుతుడెట కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు వంటైలు కుందేలు తెచ్చే అనేటువంటి సూక్తులెన్నో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కథన కౌశలాన్ని అనుభవానికి తెస్తాయి. ఉచ్చారణ దక్షుతే హితంబగు శబ్దంబులట్ల పోలే వంటి అలంకారాలు కూడా నన్నయ్య తన సూక్తి నిధిత్వాన్ని చాటుకున్నాడు. కొన్ని సూక్తులు అర్ధాంతరాన్యాసాలంకార పూర్వకంగా ఉంటాయి. చనుబొంకగా ప్రాణాత్యయమున సర్వధనాపహరణమున వివాహ సమయమునందున్ అనే పద్యం ప్రజలకి సుపరిచితమైనది. మూలంలో బీజప్రాయంగా ఉన్న భావాన్ని పెంచి మంచి నీతి పద్యంగా రూపొందించడం కూడా నన్నయ్యకు తెలిసిన మరో విద్య. ఈ విధంగా తెలుగు భారతాన్ని సూక్తి రత్నాకరంగా తీర్చిదిద్దాడు నన్నయ్య. ఉభయ వాక్ప్రౌఢి నన్నయ్య శైలిని గురించి శ్రీనాథుడు కాశీఖండంలో భాషింతు నన్నయ్య భట్టు మార్గంబున ఉభయ వాక్ప్రౌఢి ఒక్కొక్క మాట అని పేర్కొన్నాడు. అంటే నన్నయ్య కవిత్వంలో ఉభయ వాక్ప్రౌఢి ఉన్నదన్నాడు. సంస్కృతాంధ్ర పదాలను అర్థవంతంగా ఔచిత్యంగా వాడటంలో నన్నయ్యకు నేర్పున్నదని భావం. సన్నివేశాన్ని బట్టి, పాత్రను బట్టి, రసాన్ని బట్టి పదాలను వాడటం కవిత్వానికి ముఖ్యమే కదా. అయినా శ్రీనాథుడికి నన్నయ్యలో ఆ గుణం ఎక్కువగా నచ్చి ఉంటుంది. దుస్సాసునిపై భీముడి కోపాన్ని మనకు చూపించి రౌద్రరసాన్ని కలిగించాలి. అందుకోసం కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులు అనేకులు సూచిచుండన్ అనేటువంటి పద్యంలో కావచ్చు, ఎట్టి సాధ్వులకును పుట్టిన ఇండ్లను పెద్ద కాలమునకి తద్ద తగదు అని తెలుగు పదాలకే ప్రాధాన్యం ఇవ్వటం సముచితంగా ఉంది. అలాగే శకుంతలని దుష్యంతుడు నిరాకరించినప్పుడు, తడయక పుట్టిన నాడ తల్లిచే తండ్రిచే విడువబడితి ఇప్పుడు పతిచేతను అని రసానుగుణంగా రచించాడు. అందువల్ల నన్నయ్య వంటి కవికి ఉభయ వాక్ప్రౌఢి సహజ విద్యగా చెప్పవచ్చు. రసపోషణ నన్నయ్య భారతాంధ్రీకరణ రసదృష్టితో జరిగింది. మహాభారతాన్ని కావ్యంగా మలచడానికి నన్నయ్య శ్రమించాడు. కాబట్టి ఇదొక రసరమ్య కావ్యంగా దర్శనమిస్తుంది. ప్రధాన రసమైనటువంటి శాంతరసానికి భంగం రాకుండా నన్నయ్య జాగ్రత్త వహించాడు. వివిధ సందర్భాలలో అంగరసాలను పోషించిన తీరు కూడా పండితుల ప్రశంసలను పొందింది. వస్త్రాపహరణ సన్నివేశంలోనూ, యుద్ధ వర్ణనల్లోనూ రౌద్ర వీర రసాలను సముచితంగా ప్రదర్శించాడు. బకాసురవధ ఘట్టంలో బీభత్సం ఉండగా కన్వాశ్రమంలో శకుంతల విడిచి వెళ్లేటప్పుడు కరుణరస శాంతరసాలు కనిపిస్తాయి. తపతి సంవరణుల

గంగా సంతనుల శకుంతల దుష్యంతుల వృత్తాంతాలలో శృంగార రసం పోషించబడింది. ఋష్యశృంగుని ఘట్టంలో కొంత హాస్యం గోచరిస్తుంది. ఊర్వశి అర్జునుల రసాభాస కూడా వర్ణించబడింది. రసోచితమైనటువంటి పదప్రయోగం ద్వారా రసాన్ని పోషించిన తావులు కూడా ఎక్కువే అని చెప్పవచ్చు. పాత్ర పోషణ. ఏ కథా కావ్యానికైనా పాత్రలే. ఏ పాత్రను ఎలా పోషించాలి, ఎలా మాట్లాడించాలి

0: ఆలోచించాలి, ఎలా మాట్లాడించాలి, ఏ పాత్ర ఎప్పుడు ఎంతవరకు ప్రవేశించాలి, ఎలా నిష్క్రమించాలి అనే ప్రణాళిక లేకపోతే కథ రసహీనమవుతుంది. నన్నయ్య పాత్ర పోషణలో చాలా శ్రద్ధ వహించాడు. అయితే ఆవేశము చాలా మటుకు వ్యాసుడు దారి చూపించాడు. నన్నయ్య ఆ దారిలోనే పయనిస్తూ తెలుగువారికి ఇష్టమైన విధంగా ఆయా పాత్రలకి తెలుగుదనం అద్దిన సన్నివేశాలు ఉన్నాయి. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని వంటి పాత్రలను కూడా జీవవంతంగా చిత్రీకరించకపోతే రక్తి కట్టదని నన్నయ్యకు తెలుసు. అందుకే ఆ పాత్రలు అంతగా రాణించాయి. పాండవుల వీరత్వం, సోదర భక్తితో పాటు ద్రౌపది పాత్ర పోషణ వైవిధ్యంగా ఉండి కత్తి మీద సాములా ఉంటుంది. అయినా నన్నయ్య ఆ పాత్రను బాగా చిత్రీకరించాడు. ధర్మరాజును నాయకుడిగా చిత్రీకరించడంలో శ్రద్ధ వహించినట్లు తెలియకపోదు. నలదమయంతుల పాత్ర పోషణ మిక్కిలి రమణీయం. అందరి సానుభూతిని ఆకట్టుకునే పాత్రగా శకుంతలను తీర్చిదిద్దాడు. దుష్యంతుని పాత్రను ధీరోదాత్తునిగా చిత్రీకరించాడు. ఈ విధంగా నన్నయ్య ప్రతి పాత్రను సజీవంగా రూపకట్టించాడు. నన్నయ్య తాను ఆంధ్రీకరణ చేస్తున్నట్టు ఎక్కడా భావించలేదని అతని కవితారీతుల్ని బాగా పరిశీలిస్తే వెల్లడవుతుంది. ఎంతో స్వేచ్ఛ కనబరిచాడు. తాను వేయబోయే బాట తరువాతి కవులకు ఆదర్శవంతం కావాలని ఉద్దేశం కూడా నన్నయ్యకు ఉన్నట్లు భావించవచ్చు. అందుకే ప్రతి పాత్రను తాను బయట వ్యక్తిగా ఉండి మమకార వికారాలు లేకుండా పోషించి కవితా ప్రతిభను చాటుకున్నాడు.
1: ఇంతవరకు నన్నయ్య కవితారీతులు డాక్టర్ యు మోహనకుమారి గారి ప్రసంగం విన్నాం. రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెపూదండలో యోగక్షేమం యోగా నిపుణులు శ్రీమతి కోక శిరీష గారితో పరిచయం చివరి భాగం ప్రసారమవుతుంది. మన భారత ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటైన ఈ దాఖిల్ పథకం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఈ పథకం ద్వారా వినియోగదారులు తమ ఫిర్యాదులను జిల్లా, రాష్ట్ర లేదా జాతీయ పరంగా వినియోగదారులకై ఏర్పాటు చేయబడిన అధికార వర్గం ద్వారా ఆన్లైన్లో దాఖిల్ చేసుకోవచ్చు. ఫిర్యాదుల దాఖీలు ప్రక్రియ సరళతరం చేసి అవసరమైన రుసుములను ఆన్లైన్లోనే చెల్లించే అవకాశం కల్పించడం ఈ పథకం ముఖ్య లక్ష్యం. పూర్తి వివరాలను ప్రభుత్వ ఆధారిత వెబ్సైట్లో పొందవచ్చు.

కార్యక్రమంలో ఇప్పుడు సీతారామయ్య గారి మనవరాలు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన పాట విందాం. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం వేటూరి.

శ్రోతలకు గమనిక. మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించే మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమం వచ్చే ఆదివారం అనగా 28వ తారీఖున ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి కేంద్రాలలో ప్రసారమవుతుంది. అనంతరం తమిళ అనువాదం తమిళనాడు పుదుచ్చేరిలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలలో ప్రసారమవుతుంది. తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు తమిళ అనువాదం పునఃప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

0: கேட்ட அந்த பாடலுடன் நிறைவு பெற்றது திரைகானம். இன்னும் சில நொடிகளில் தொடர்வது தெலுங்கில் செய்திகள், அதனைத் தொடர்ந்து தமிழில் செய்திகள்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులు అర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. వెనిజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షులు డెల్సీ రోడ్రిక్ తెలిపారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారు. దేశ చరిత్రలోనే ఎమర్జెన్సీ కాలం అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటిగా అభివర్ణించిన మోదీ, ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆ కాలంలో పౌర స్వేచ్ఛను తాత్కాలికంగా రద్దు చేయటం, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధించటం, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేయడం వంటివి జరిగాయని చెప్పారు. రాజ్యాంగం అనేది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, హక్కులు, విధులు ప్రతిబింబిస్తుందని మోదీ పేర్కొన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సూత్రాలు పరిరక్షించేందుకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎదురొడ్డి నిలిచిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాళులర్పించారు. దేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయంలో ఒకటైన ఆ సమయంలో వారి ధైర్య సాహసాలు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాయని కొనియాడారు. ఆ కాలంలో పౌర హక్కులు రద్దు చేశారని, భావ ప్రకటన స్వేచ్ఛ హరించుకుపోయిందని, ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన సమస్యలు బలహీనపడ్డాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యులను రక్షించడం కోసం అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడారు.

0: ప్రజాస్వామ్య యోధులందరికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. 1975 జూన్ 25 అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయమని అమిత్ షా పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై మళ్లీ ఎప్పుడూ అలాంటి దాడి చేయకుండా చూసేందుకే మోదీ ప్రభుత్వం జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్గా పాటిస్తుందని హోంమంత్రి స్పష్టం చేశారు. బాబా బందా సింగ్ బహదూర్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. బాబా బంద్ సింగ్ బహదూర్ గొప్ప యోధులని, ఖల్సా సైన్యానికి మొదటి జనరల్ అని, అసమాన పరాక్రమానికి చిహ్నమని కొనియాడారు. మాతృభూమి ఆత్మగౌరవ రక్షణకు అంకితమైన బాబా బందా సింగ్ బహదూర్ తన అసమాన ధైర్యం, నైపుణ్యం కలిగిన నాయకత్వంతో మొఘల్ సైన్యాన్ని అనేక సందర్భాల్లో ఓడించి వారి అణిచివేత నుంచి విముక్తి చేశారని, రైతులకు వారి హక్కులు ప్రతిఫలం దక్కేలా చూసేందుకు ఒక న్యాయబద్ధ వ్యవస్థను స్థాపించారని సామాజిక మాధ్యమ వేదికగా అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లో వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీస్ ప్రారంభించారు. వారణాసిని ఢిల్లీ మీదుగా ప్రపంచంతో అనుసంధానించే ఈ మొదటి హబ్ అండ్ స్పోక్ విమాన సర్వీస్ దేశ నలుమూలలను ప్రపంచంతో, ప్రపంచాన్ని భారత్తో సులభంగా అనుసంధానించే లక్ష్యంతో ప్రారంభమైందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్త హబ్ అండ్ స్పోక్ మోడల్ దేశ ప్రజల ప్రయాణ విధానంలో ఒక చరిత్రకు మార్పు తీసుకొస్తుందని తెలిపారు. దేశంలో ఏ నగరంలో నివసిస్తున్న ఎవరైనా సరే తమ సొంత నగరం నుంచే అంతర్జాతీయ ప్రయాణం ప్రారంభించవచ్చని, మన దేశ విమానాల్లో ప్రపంచవ్యాప్తంగా సులభంగా, నమ్మకంతో పయనించవచ్చని చెప్పారు. గడిచిన 12 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువైందని, 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య నేడు 160కి పైగా పెరిగిందని తెలిపారు. రాబోయే 6 వారాల్లో మరో 6 విమానాశ్రయాలను ఈ మోడల్తో అనుసంధానిస్తామని మంత్రి తెలిపారు.
1: This has been long pending reform that we wanted to bring in Indian civil aviation. India has become the third largest domestic aviation hub in the whole world. Now we want to take it to the next level. In the next 6 weeks, just like how we have started Varanasi here today, we are connecting it to Delhi airport as the hub. And from there, they can connect to 17 cities across the world. And now, taking the similar concept, in the next 6 weeks, we want to start it in 6 new more airports.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్ యుకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా HSBC, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ యుఎస్ డాలర్లు చేర్చాలనే ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు వచ్చిన విరాళాల నిర్వహణపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని దాఖలైన బిల్లుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. అయితే ఈ వ్యవహారం నిర్ణీత సమయంలో విచారణకు స్వీకరిస్తామని పిటిషనర్కు కోర్టు హామీ ఇచ్చింది. కీలక ఆధారాలు సంరక్షించేందుకు వీలుగా అత్యవసర విచారణ జరపాలని న్యాయమూర్తులు బివి నాగరత్న, జాయ్ మాల్యా బాగ్జీలతో కూడిన ధర్మాసనానికి పిటిషనర్ న్యాయవాది నరేంద్ర కుమార్ గోస్వామి విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు, కానుకలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ చెల్లింపుల రికార్డ్స్ భద్రపరచాలని పిటిషన్ కోరింది. అలాగే ట్రస్ట్ నిధుల నిర్వహణలో పారదర్శకత, విరాళాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని పేర్కొంది. ఆర్థిక అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించిన ప్రత్యేక విచారణ సంఘం దర్యాప్తు పిటిషన్ ప్రస్తావించింది. ఈ కేసు కేవలం విరాళాల నిర్వహణకు సంబంధించిందేనని, మతపరమైన ఆచారాల్లో జోక్యం చేసుకోవడలేదని పిటిషనర్ స్పష్టం చేశారు. మరోవైపు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్పంత్ నేతృత్వంలో 3 సభ్యుల సిట్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆలయ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ ఇంకా కొనసాగుతుంది. వెనిజులాలో ఈరోజు ఉదయం సంభవించిన వరుస భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు డెల్సి రోడ్రిక్ తెలిపారు. కార్కాస్ పరిసర ప్రాంతాల్లో పలు భవనాలు కూలిపోవడంతో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన రోడ్రిక్స్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విద్యార్థులకు క్లాసులను, అత్యవసరం కాని ఇతర కార్యకలాపాలు నిలిపేస్తున్నట్టుగా ప్రకటించారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

0: వెనిజులాలో సంభవించిన తీవ్ర భూకంపాలు జరిగిన నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. వెనిజులా ప్రభుత్వానికి ఆ దేశ ప్రజలకు తన సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ విపత్తుతో ప్రభావితమైన వారందరికీ భారత్ అండగా ఉంటుందని, అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, లడక్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఈశాన్య ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, విదర్భ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈరోజు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేస్తుంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. హర్మిన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ తక్కువ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగులతో భారీ విజయంతో ఈ టోర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం అందుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈరోజు ఉదయం మాంటెరియోలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 1-0 తేడాతో సౌత్ కొరియాపై విజయం సాధించి ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా నాకౌట్ దశకు చేరుకుంది. అంతకుముందు మెక్సికోలో జరిగిన మ్యాచ్లో మెక్సికో 3-0 తేడాతో చెక్ రిపబ్లిక్ను ఓడించింది. ఇక గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో హైతీని ఓడించి నాకౌట్కు దూసుకెళ్లింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులు అర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. వెనిజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మంది పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు డెల్సి రోడ్రిక్స్ తెలిపారు.
1: செய்திகள் வாசிப்பவர் சுமித்ரா ரத்னம். தலைப்புச் செய்திகள். நாட்டில் அவசர நிலை பிறப்பிக்கப்பட்ட காலம் வரலாற்றின் கருப்பு பக்கங்கள் என்று பிரதமர் திரு நரேந்திர மோடி கூறியுள்ளார். பிரிக்ஸ் நாடுகளுக்கிடையே எரிசக்தி ஒத்துழைப்பு மேம்படுத்தப்பட வேண்டியதன் அவசியத்தை மத்திய அரசு வலியுறுத்தியுள்ளது. டிஜிட்டல் கைது முறைகேடு தொடர்பாக நாடு முழுவதும் 80க்கும் மேற்பட்ட இடங்களில் சோதனை மேற்கொண்ட சிபிஐ 4 பேரை கைது செய்துள்ளது. வெனிசுலாவில் நேரிட்ட நிலநடுக்கத்தில் 32 பேர் உயிரிழந்தனர், 700க்கும் மேற்பட்டோர் காயமடைந்தனர். உலகக்கோப்பை ஜூனியர் துப்பாக்கிச் சுடும் போட்டியில் இந்தியா 2 வெள்ளி 1 வெண்கலப் பதக்கம் வென்றது. இனி விரிவான செய்திகள். நாட்டில் அவசர நிலை பிறப்பிக்கப்பட்ட காலம் வரலாற்றின் கருப்பு பக்கங்கள் என்று பிரதமர் திரு நரேந்திர மோடி கூறியுள்ளார். சமூக வலைதளத்தில் இதனை தெரிவித்துள்ள அவர், 1975 இதே நாளில் அவசர நிலை பிறப்பிக்கப்பட்டதை சுட்டிக்காட்டியுள்ளார். இந்த காலகட்டத்தில் ஜனநாயக மாண்புகளை பாதுகாப்பதற்காக உறுதியுடன் போராடியவர்களுக்கு அஞ்சலி செலுத்துவதாக அவர் குறிப்பிட்டுள்ளார். அவசர நிலை பிறப்பிக்கப்பட்ட போது கருத்து சுதந்திரம் பறிக்கப்பட்டதாகவும் அரசியல் கட்சி தலைவர்கள், பத்திரிகையாளர்கள் மற்றும் சமூக ஆர்வலர்கள் கைது செய்யப்பட்டு சிறையில் அடைக்கப்பட்டதாகவும் பிரதமர் தெரிவித்துள்ளார். ஜனநாயகத்தின் மிகப்பெரிய தாக்குதலாக அவசர நிலை திகழ்ந்தது என்றும் அவர் தெரிவித்துள்ளார். நீதி, சுதந்திரம் மற்றும் சமத்துவத்தை பாதுகாப்பதில் இந்தியா உறுதியுடன் உள்ளதாகவும் திரு நரேந்திர மோடி கூறியுள்ளார். முன்னாள் பிரதமர் இந்திரா காந்தி அவசர நிலையை பிறப்பித்த அந்த நாளை ஒருபோதும் மறக்க இயலாது என்று மத்திய அமைச்சர் திரு சிவராஜ் சிங் சௌஹான் தெரிவித்துள்ளார். சமூக வலைதளத்தில் இதனை தெரிவித்துள்ள அவர், இந்த காலகட்டத்தில் ஜனநாயகத்தை மீட்பதற்காக போராடிய அனைவருக்கும் அஞ்சலி செலுத்துவதாக கூறியுள்ளார். அவசர நிலை காலத்தில் நீதித்துறையும் கட்டுக்குள் வைக்கப்பட்டிருந்ததாக பாதுகாப்புத்துறை அமைச்சர் திரு ராஜ்நாத் சிங் தெரிவித்துள்ளார். சமூக வலைதளத்தில் இதனை தெரிவித்துள்ள அவர், இந்நாளில்